0: మరమలైక చానస హవా
1: దర్ర దుర్గావా
0: మరమలైక చానస హవా
1: దర్ర దుర్గావా
0: మగమలైక చానస హవా

తరిణి మవాలిపు నొయమిషిలా ఖున్ కరున్ సుటాయా సైతన్ లవ్ తోయ్ వశీలా అరె కౌళా బోల్ తోయ్ కుహు కుహు అనుభవ మర్తియ కోకిలా కొట్టకాయ మంతరా.